0: ఇష్కశ ఎవరన్నా హిందృష్ట
1: నామ తనునామో రూపరాంగ
0: నామో సుఖర్ నామక సంగ
1: నామ రాసు జోజన్ తృప్తాన్ని
0: మంతన్ నమ్మే నామ సమాన్ని
1: ఊర్త బ్యాట్ శోభత నామ
0: రో నానక జన కేసర కామ
1: బోలో జస్ జీవా దిన రాత
0: రబ అప్నే జన కిన్నీ దాత
1: రహి భక్తి ఆత్మ కహచాయి
0: రబ అప్నే సేవ రహే సమాయి
1: జో హో వాహ వత్ సో జాన
0: రబ అప్నే కా హుకుం పశాన
1: ఇస్కీ మహిమా కౌన్ బకానో
0: ఇస్కా గుణ కా ఏక న జాను
1: ఆఠ పైర ప్రపసే హజూరే
0: రో నానక సే జన పూరే
1: మర మేరే తిన కీ ఓట లేహే
0: మంతన్ అప్నా తిన జన దే
1: జన జన అప్నా ప్రభు పుచ్చాతా
0: సోజన సర్వ తోక కా దాతా
1: ఇస్కీ శరణ సర్వ సుఖ పావహే
0: ఇస్కే దర్శ పాప మిటావే
1: అవర్ సయానక సగలి ఛాడ
0: జన కీతు సేవా లాగ
1: ఆపన జాన న హోవి తేరా
0: నానక తిస జన కే పూజో సద పైరా
1: శ్లోక సత్ పురుఖ జన జానియా సత్ గుర తిస కా నామ
0: తిస కే సంగ సిఖి ఉదర నానక హర గుణ గా అష్టపది
1: సతగుర సేవ కీ కరే ప్రత పాల
0: సేవ గౌ గుర సదా దయాల
1: సిఖ కీ గుర దుర్మత మల హిరే
0: గుర బచనీ హర నామ ఉచరే
1: సతగుర సిఖ కే బంధన కాటే
0: గుర కా సిఖ వకార తే హటే
1: సతగుర సిఖ కో నామ ధన దే
0: గుర కా సిఖ వడ భాగీ హే
1: సతగుర సిఖ కా హలత పలత సువారే
0: నానక సతగుర సిఖ కో జీ నాల సమారే
1: గుర కే గ్రేట్ సేవక జో రహే
0: గుర కీ ఆజ్ఞా మన మే సహే
1: ఆప ఉస్ కో కా కష్ నా జనావే
0: హర హర నామ హృదయ సద ధ్యావే
1: మన బేచే సతగుర కే పాస
0: సేవక కే కార్జ రాస
1: సేవా కర్త హోయే నే కామీ
0: జిస్ కో హోత ప్రాప్త స్వామి
1: అప్నీ కృపా జిస్ ఆప్ కరే
0: నానక సో సేవక గుర కీ మతలే
1: ఇస్ విశ్వే గుర కా మన మానే
0: సో సేవక పరమేశ్వర కీ కత జానే
1: సో సతగుర జిస్ హృదయ హరనావు
0: అనక బార గుర కో బల జా
1: సర్వ నిధాన జీ కా దాతా
0: ఆఠ పహర పార బ్రహ్మ రంగ రాతా
1: బ్రహ్మ జన జన్మ పార బ్రహ్మ
0: ఏకై ఆప నహి కశ పరమ
1: సహ సయాన పులయ ఆన జయ్య
0: నానక ఐసా గుర్గుట పాగీ పాయే
1: సఫల దర్శన దేఖత పునీత
0: వర్షత చరణగత నిర్మల రీత
1: ఏకత సంగ రామ గుణ రవి
0: పార బ్రహ్మ కీ దర్గా గవే
1: సున్ కర భజన కర్ణ ఆగానే
0: మన సంతోఖా తంపతి అనే
1: పూరా గుర అకేయో జా కా మంత్ర
0: అమృత దృష్టి పే కై హోయ సంత
1: గుణ బేంత కీమత నహి పాయే
0: నానక జిస్ పావత సలయ మిలాయే
1: దేవాయే కో సత అనేక
0: సత్పురుఖ పూర్ణ భవేక
1: కాహూ బోల న పహుంచత ప్రాణీ
0: ఆత్మ గోచర ప్రభ నిర్బానీ
1: నిరాహార నిర్వైర సుఖదాయీ
0: తాకీ కీమత కనే న పాయీ
1: మనక భక్త బంధన నిత కరహే
0: చరణ కమల హృదయ సిమరే
1: సత్ బలహారీ సత్పురే అపనే
0: నానక జిస్ ప్రసాదా సా ప్రభ జపనే
1: ఇహో హర రస పావే జన కోయే
0: అమృత పీవే అమర సో హోయే
1: ఉస్ పురుఖ కా నాహీ కదే వినాశ
0: జాకే మన ప్రగటే గుణతాస
1: ఆఠ పహర హర కా నామ లే
0: సచ ఉపదేశే ఒకో దే
1: మో మాయా కే సంగ న లేప
0: మన మే రఖే హర హర ఏక
1: అంధకార దీపక ప్రగాసే
0: నానక పరమ బహు దుఖతా తే నాసే
1: సంత మాహీ ఠాండ వర్తాయీ
0: అనంత భయా దుఃఖ నాఠే పాయీ
1: జనం మరణ కే మిటే అందేసే
0: సాధు కే పూర్ణ ఉపదేశే
1: భౌ చూకా నిర్భౌ హోయే వసే
0: సగల వ్యాధ మన తే కే నసే
1: జిస్ కా సాధన కృపా ధారీ
0: సాధ సంగ జప నామ మురారీ
1: చేత పాయీ చూకే భ్రమ గమన
0: సో నానక హర హర ద సర్వన
1: నిర్గుణ యాప్ సర్గుణ బి హోహీ
0: కలా ధార జన సగలీ మోహీ
1: అప్నే చరిత ప్రభ ఆప నాయే
0: అప్నే కీమత ఆపే పాయే
1: హర బిన్ దూజా నాహీ కోయే
0: సర్వ నిరంతర ఏకో సోయే
1: ఓత ఓత రవ్యా రూప రంగ
0: భయ ప్రకాశ సాధక సంగ
1: రాచ రచన అప్నీ కల్ ధారీ
0: అనక బార నానక బలహారీ
1: శ్లోక సాధ న చాలే బిన భజన దిఖ్యా సగలీ శార
0: హర హర నామ కమావన నానకే హో తన సార అష్టపది
1: సంత జనా మిల కరో విచార
0: ఏక సిమర నామ ఆధార
1: అవరో పాప సమీత పుసారో
0: శరణ కమల రిద మై ఉరతార
1: కర్మ కాను సో ప్రాప్ సమరాత్
0: నిర్కర గహ హో నామ హర వత్
1: ఏహో తాను సంచో హో భగవంత
0: సంత జనా కా నిర్మల మంత
1: ఏక ఆసర కో మన మాహి
0: సర్వ రోగ నానక మిట జాహి
1: జిస్ తన్ కో చార కుంట ఉఠతా వహి
0: సో తన హర సే వాతే పావే
1: జిస్ సుఖ కో నిత బాంచే మీత
0: సో సుఖ సాధు సంగ ప్రీత
1: జిస్ శోభా కో కరహే భలి కర్ణి
0: సా శోభా పర హర కీ సన్ని
1: అనుకు పామీ రోగ నా జాయ
0: రోగ మిటే హర అవకద లాయ
1: సర్వ నిధాన మై హర నామ నిధాన
0: జప నానక దర్గా ప్రవాన
1: మన ప్రబోధో హర కే నాయ
0: యద స్థాపత ఆవే ఠాయ
1: తాకు బిగన్న లాగే కోయే
0: జాకే హృదయ బస హర సోయ
1: కల్తా తీ ఠాండా హర నావ
0: సిమర సిమర సదా సుఖ పావ
1: హో బిన సహ పూర్ణ హోయ ఆస
0: భగత పాయ ఆత్మ ప్రకాశ
1: ఏత కర జాయ బస అవినాశీ
0: హో నానక కా టీ జం ఫాసీ
1: సత విచార కహ జన సాచా
0: జనమ మర సో కాచో కాచా
1: ఆవా గమన మిటే ప్రభ సేవ
0: ఆప త్యాగ శరణ గురుదేవ
1: యో రత్న జన్మ కా హోయ ఉదార
0: హర హర సిమర పురాణ ఆధార
1: అనుకో పాప న శూటన హారే
0: శాస్త్ర వేద విచారే
1: హర్ కీ భగత కరు మన లాయే
0: మన పంచత నానక ఫల పాయ
1: సంగ న చారు స్థిర తన
0: గాల పటావే మూర్ఖ మన
1: సోత మీత కుటుంబ హర బనితా
0: ఇంతే కహో తుమ కమన సనత
1: రాజ రంగ మాయా విస్తార
0: ఇంతే కహో కమన షుటకార
1: ఆస స్థిర అత సవారి
0: ఉఠా డంప చూట పసారి
1: జైన్ దియ తిస్ బుజై న బగానా
0: నామ పసార నానక పశ్తానా
1: గుర్ కీ మాతు లేహ జయానే
0: భక్త బిన అబౌ డూబే శ్యాన
1: హర్ కీ భగత కరు మన మీత
0: నిర్మల హోయ తమారో చీత
1: చరణ కమల రాఖో మన మాహి
0: జన్మ జనమ కే కిలవిక జాహి
1: ఆప జపో అవరా నామ జపావ హో
0: సంత కహత రహత గత పావ హో
1: సార పూర్ సత హర కో నావ
0: సహస భయ నానక గుణ గావ
1: గుణ గావ తేరి ఉత్తర సమైల
0: నరస జాయ హో మై బిక్ ఫైల్
1: ఓ హే అచింత పసై సుకు నాల
0: సాధ గ్రాసర్ నామ సమాల
1: చాడ్ సయానక సగలి మనా
0: సాధ సంగ పావ సస్